0: గెలాదోరు అంటూ తమగా ఫలియాడే గణాయనుందా కొత్తున్నారు. ఓ ఫరస్ కంలోని వాచుకే మూడుని సూర్న తండ్రి మాలన్ కే అజి కుందరి గోమస్కోసినే గో కమలా గోని. అస్సలాము అలైకుం. వాలే సలాం దా వాటకలియా. అల్హమ్దులిల్లాహ్. నా దూఫే
1: ఉమా ఫాతిమా కతాబతర్ గోకాలి
0: గైరా యా ఫాతిమా మస్బకర్ గోకాలి తమగా మూడు నిగామిను నే ఫరస్ కమ్ తో వాచు కచే